0: రేడియో స్థాయిలో సామూదాయిక ఎఫ్ఎం 92.7 మెగాహెర్ట్జ్.
1: అల్పైన్ పబ్లిక్ స్కూల్ కైలుంగ్ సమాచారకు సహయాత్రి.